మంత్రం నమో యంత్ర యంత్రం నమో వైశేషే నమో తంత్ర తంత్రం సదా సచిదానంద సర్వం ప్రణాసి అనుపే రూప సమాసి సదా సదా బుద్ధ ద అభివృద్ధి కర్త అదు ఉర్ధ అర్ధంగా

నమో చంద్ర చంద్రే నమో రాజు రాజు నమో ఇంద్రేంద్రే నమో అంధకారి నమో తేజ తేజే నమో వృంద్రే నమో వీరి విజయ నమో రాజసం తామసం శాంతరూపే నమో పరమతత్వం తత్వ స్వరూపే నమో యోగ యోగి నమో జ్ఞాన జ్ఞానే నమో మంత్ర మంత్రే నమో ధ్యాన ధ్యానే నమో జ్యోతి నమో జ్ఞాన జ్ఞానే నమో పౌరు నమో పాను